ప్రచర్ కళ్యో హిందీ కథచిత్రాల గీత ఆకాశవాణి భవని పట్టణ ఎథర శుణంతు గీతటి సుగమ సంగీత కార్యక్రమర ప్రథమ కంఠశిల్పీ ప్రణబ్ కిషోర్ పట్నాయక్ గీతరచన కరిచంతి సరోజ కుమార్ పట్నాయక్.